నమో సర్వదేశే నమో సర్వేశే నమో రాజరాజే నమో సాధు సాధే నమో సాహ సాహే నమో వాహు వాహే నమో గీత గీతే నమో ప్రీత ప్రీతే నమో రోఖ రోఖే నమో సుఖ సుఖే నమో సర్వరోగే నమో సర్వభోగే నమో సర్వజీతం నమో సర్వపీతం నమో సర్వజ్ఞానం నమో పరమతానం నమో సర్వమంత్రం నమో సర్వజంత్రం నమో సర్వదృశ్యం నమో సర్వకృత్సం నమో సర్వరంగే త్రిపంగీనంగే నమో జీవ జీవం నమో బీజ బీజే అఖి

0: నమో సర్వజ్ఞానం నమో పరమతానం
1: నమో సర్వమంత్రం నమో సర్వజంత్రం
0: నమో సర్వదృశ్యం నమో సర్వకృశ్యం
1: నమో సర్వరంగే
0: రంగే నమో జీవ జీవం నమో బీజ బీజే
1: అఖిజయ బీజే సమస్తం ప్రసజే
0: కృపాలం స్వరూపే కో కర్మం ప్రణాసి
1: సదా సర్వదా రిత్ సిద్ధం నవాసి
0: చర్పట్ ఛంద త్వా ప్రసాద అమృత కర్మే అమృత ధర్మే
1: అకాల జోగే అచల భోగే
0: అచల రాజే అటల సాజే
1: అకాల కర్మం అకాల కర్మం
0: సర్వం దాతా సర్వం జ్ఞాతా.